దీశ తనుః లంబోదర వర కుంచావస్థిత కుంకుమ వర్ణధరం శ్వేత శృంగం పీన సుహస్తం ప్రీతిత సఫల ఫలం నాగత్రేయుత నాగ విభూషణ నానా గణపతితం తత్

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి లక్ష్మయ్య బృందం వారి నాదస్వరం వింటారు. వాద్య సహకారం డోలుపై శ్రీ ఎం మునిరత్నం.
4: లిసన్ టు కర్ణాటక క్లాసికల్ నాదస్వరం రిసైటల్ బై శ్రీ జి లక్ష్మయ్య అండ్ పార్టీ. దే ఆర్ అకంపనీడ్ బై శ్రీ ఎం మునిరత్నం ఆన్ డోలు.
3: కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ మహాగణపతి, అభోగి రాగంలో ఎన్ఎస్ రామచంద్రన్ రచన ఖండచాపు తాళం.
4: Shri Lakshmaya and party begin their Nadaswaram recital with a composition of N.S. Ramachandran in Rag Abhogi, Shri Mahaganapate, set to Khanda Chaputal.

0: ఇప్పుడు వినండి త్యాగరాజస్వామి కృతి సరస సామాదాన భేద దండ చతుర కాపీ నారాయణి రాగం ఆది తాళం.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ కాపీ నారాయణి. సరస సామాదాన భేద దండ చతుర సెట్ టు ఆది తాళ్ కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి కీరవాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి కలిగియుంటే కదా ఆదితాళం.
1: యూ విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ కీరవాణి. కలిగియుంటే కదా సెట్ టు ఆదితాళ్, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజా.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి తోడి రాగంలో త్యాగరాజస్వామి కృతి మును రావణ బాధ నోర్వక మిశ్రజాతి జంపెతాళం.
1: కంటిన్యూయింగ్ ద కాన్సర్ట్, యూ విల్ నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజ ఇన్ రాగ్ తోడి. మును రావణ బాధ నోర్వక, సెట్ టు మిశ్రజాతి జంపెతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి గోవర్ధన గిరిధర దర్బారీ కన్నడ రాగంలో నారాయణ తీర్థ తరంగం ఆదితాళం.
1: Shri G. Lakshmaya and party conclude their Nadaswaram recital with a Tarangam of Narayana Tirtha in Rag Darbari Kannada. Govardhana Girithara, set to Aditala.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ జి లక్ష్మయ్య బృందం వారి నాదస్వరం విన్నారు. వాద్య సహకారం డోలుపై శ్రీ ఎం మునిరత్నం.
1: You were listening to a Karnataka classical Nadaswaram recital by Shri G. Lakshmaya and Party. They were accompanied on Dolu by Shri M. Muniratnam.
2: Meeru vintunnaru Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meekandinche channel Ragam.
3: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.

0: మయాల్పురం కె శివరామన్, శ్రీ శ్రీముష్ణం రాజారావు తథా శ్రీ మన్నార్గుడి ఈశ్వరన్నే సంగతి కీ హై. ఉన్కే కార్యక్రమ విదేశో మే భీ ఆయోజిత్ హుయే హై, జిన్మే అమెరికా, ప్యారిస్, దక్షిణ పూర్వ ఏషియా తథా ఖాడీ కే దేశ్ షామిల్ హై. కేరళ కే చంగనాశేరి మే జన్మే మాధవన్ నంబూదిరినే అప్నీ ప్రారంభిక సంగీత శిక్షా అప్నే ప్రథమ గురు శ్రీ పిజి పద్మకుమార్ సే ప్రాప్త్ కీ. బాద్ మే వే స్వర్గీయ టివి శంకర నారాయణన్ కే శిష్య బనే తథా ఉన్హే శ్రీ పిఆర్ కుమార కేరళ వర్మ ఔర్ శ్రీ కలన్యూర్ చంద్రశేఖరన్ జసే ప్రసిద్ధ సంగీతజ్ఞో సే ఉన్నత మార్గదర్శన్ భీ ప్రాప్త్ హువా. వే ఆర్ఎల్వి సంగీత్ ఏవం లలిత్ కళా మహావిద్యాలయ త్రిపోణితరా మే పూర్వ సంగీత ప్రవక్త రహ చుకే హై. ఉన్హే భారత సర్కార్ కే సంస్కృతి మంత్రాలయ సే జూనియర్ ఫెలోషిప్ భీ ప్రాప్త్ హుయి హై ఔర్ మద్రాస్ మ్యూజిక్ అకాదమీ సే సర్వశ్రేష్ఠ సంగీతకార్ కా సమ్మాన్ భీ ప్రాప్త్ హువా హై.
1: దిస్ ఇస్ ఆకాశవాణి. In tonight's national program of music, we bring you a Carnatic vocal concert by Sri C.P. Madhavan Nambudiri, popularly known as Changanasheri Madhavan Nambudiri. He is an A-grade vocal artist of Akashwani and a highly respected performer with over 2 decades of distinguished contribution to Carnatic music. He has presented more than 500 solo concerts, many of them accompanied by eminent maestros such as Dr. T.K. Murthy, Shri Ummayalpuram K. Shivaraman, Shri Srimushnam Raja Rao, and Shri Mannarkudi Ishwaran. His performances have also reached audiences abroad, including concerts in the United States, Paris, Southeast Asia, and Gulf countries. Born at Changanasheri in Kerala, Madhavan Nambudiri began his musical training under his first guru, Shri P.G. Padmakumar. He later became a disciple of late T.V. Shankaranarayanan and also received advanced guidance from renowned musicians Shri P.R. Kumara Kerala Varma and Shri Kalanyur Chandrasekharan, a former music lecturer at the R.L.V. College of Music and Fine Arts, Tripunatra. He is also a recipient of the Junior Fellowship from the Ministry of Culture, Government of India, and has been honored with the Best Musician Award from the Madras Music Academy.
2: The contribution of Akashavani to the growth of artists like me is truly immeasurable. Akashavani has provided a dignified platform that nurtures talent and strengthens the cultural fabric of our nation. Best wishes to Akashavani for completing successful 90 years.
0: आज रात के प्रसारण में इनके साथ संगत कर रहे हैं वायलिन पर विद्वान तिरुविरा विजू एस आनंद, मृदंगम पर विद्वान कोटयम जी संतोष कुमार और घटम पर श्री वाड़पल्ली आर कृष्ण कुमार.
1: In tonight's program, he will be accompanied by विद्वान तिरुविरा विजू एस आनंद on violin, विद्वान कोटयम जी संतोष कुमार on the mridangam, and Shri Vaadapalli R. Krishnakumar on the ghatam.
0: Shri Changanasheri Madhavan Nambudiri apne gayan ki shuruaat Swati Tirunal ki rachna Parama Purusham se kar rahe hain, jo raag Lalit Pancham par aadharit hai aur Khandu Chapu Taal mein nibaddh hai.
1: Shri C.P. Madhavan Nambudiri begins his vocal recital with Parama Purusham, a composition of Swati Tirunal in the raag Lalit Panchamam, set to Kandachapatal.